వాళ్ళు బక్కలు కాబట్టి దీని బట్టి సెల్పారామన్ బోలు అసకై బరామన్ కుంభగిడి మరి నలై బాలి సేవకు బరామన్
Serigne Bamba Mohamed Badine ba Zaire sa yakku ko du do ndaw lu ñaan lo nak mënul dan te lay dëkkam amul xaar ma yalla nit doxat nit ci wa kërëm deful xajju bay fat saawiram sangé badinam ani ndirum biram ani nit ndirum kawam ndirum saawiram ak badinam dara yakku ko rabbana la taqul yalla ya waji may tawal da gam gis la cham ci ak bamba mi tax ma di geewal ko ci am dal te sallal nat ngor mom ba leuf desul ci bokami ma do nami ma gay koy dikkal ma jebal.